ఆ వల్లల్లమ్మా కల్లంగన్నా వెర్రలు విట్ట వెళ్ళంగ గొరిగిలిక్క ముందిరికన్న కోన కొబ్బర కొయ్యాక కయ్యాముయ్య వల్లడ్డ మాటికి నా రుర్రాక్తర డమ్మల్ డిమ్మల్ రిమాండే కాటికి నా ఊవ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక ఫ్యాన్నా ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక ఫ్యాన్నా.